ఇది పురాణి కాదు పోసుకో ఈ పులి కూడా పోయి వచ్చి పోసుకొని ఇది ఒకసారి పోసి పెట్టి చూస్తానన్నమాట.